0: రంగా ఉదయ్ దేస్ మీరు ఎవరెస్ట్
1: బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్
2: ఇన్ దిస్ సాంగ్ ఆన్
1: ఇస్టే